0: గారే గారే
1: గరబడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూరకి ధర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోరగలండి.